0: గారే గారే
1: గరపడ
0: గారే గారే
1: సూర పదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకి తరది సూర ఇన్నాయా
2: ఎక్క చతుర నార అమ్మ